ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ మౌల కాళిక దేవే నమః. విద్యుదామ సమప్రభా మృగపతి స్కందస్థితామీషణం కన్యాభి కర్వాలి ఖేతు బిలచ దస్తావిరా సేవితాం హస్తే శకరగదాసి ఖేతు విశికాం శాపం గుణం తర్జనీం బిభ్రాణం అనులాతికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. దేవి భగవతీ మౌల కాళికాకు చరణమా హార్దిక నమన్. తపైకు అంతర్దిల్మా విద్యమాన ఆత్మస్వరూపీ పరమాత్మలై నమస్కార్. మధ్య నేపాలకై ఉత్కృష్ట సామూదాయిక రేడియో విజయ ఎఫ్ఎం 101.6 కు ప్రభాతకాలీన ప్రస్తుతి కార్యక్రమ ఆరాధనమా తపలా హార్దిక స్వాగత గర్దుచు. మా కృష్ణమణి ప్రవిధి సంయోజన మిత్ర రాజేంద్ర ఏవం అరుణిక సాథమా ఆజకు యో సుఖద వసాయిమా తపై హమీ యద్యపి యాత్ర గరిరహేకా ఛౌ. ధార్మిక సేవా సమితి మౌలకాళికా మందిరకు సహయాత్ర ఏవం సహయోగమా సంచాలిత ఇస్ కార్యక్రమకు మాధ్యమబాట తపైలై సుఖ శాంతి సమృద్ధి ప్రాప్తి హోస్ భందై యో శుభ బిహానీమా హమీ బసిరహేకా ఛౌ. ఆవునస్ దేవి భగవతికు ఉపాసనా గర్ను పూర్వ ఆజకు పంచాంగ సంగ సంబద్ధ జానకారి రాఖౌ. ఆజ మితి 2083 సాల్ భాద్ర 4 గతే బిహీబార్ తదనుసార్ अगस्त 20 तारिक सन् 2026 अहिले श्रावण शुक्ल पछिको अष्टमी तिथि अष्टमीको घडी पला रहेको छ 40:55 जसको अवधि हुनेछ रात्रिको 9:59 अर्थात् करिब 10 बजीसम्म. विशाखा नक्षत्र रहेको छ 13:59 यसको अवधि भने दिनको 11:13 हुनेछ. साथै योगमा ब्रह्म योग रहेको छ, करणमा भद्रा एवं भवकरण रहेको छ, आनन्द आदि युगमा प्रवर्ध योग छ. वृश्चिक राशिमा चन्द्रमाको अवस्थिति अहोरात्र रहेको छ. दिनमान 32:26 रहेको छ. सूर्योदय बिहान 5:37 हुँदैछ भने सूर्यास्त साँझ 6:36 हुनेछ. आज मौलकालिका भगवती देवीको अष्टमी तिथिको पूजन गरिने दिन तथा गोर्खा काली भगवतीको अष्टमी तिथिको पूजन गरिने दिन पनि आज नै रहेको छ. र साथसाथै आज नै अष्टमी व्रतम रहनुहुनेहरूका लागि अष्टमीको व्रत पनि आज नै रहेको छ. यस विशेष दिनलाई भगवती देवीको उपासनाका सन्दर्भसँग जोड्दै आउनुहोस्। सर्वप्रथम आफ्नै स्थानीय शक्तिमयी माता भगवती मौलकालिका देवीको चरणको उपासनासँग जोडियौं। ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः. शक्ति स्वरूपिणी देवी भगवतीलाई हामी हार्दिक नमन गर्दछौ, वन्दना गर्दछौ. भगवतीको यो वन्दना तपाईँका जीवनमा सुख शान्ति समृद्धि प्राप्तिको लागि अमोघ अस्त्र बन्न सकोस् हामी प्रार्थना गर्दछौँ. धर्मार्थ काम मोक्ष सबै किसिमका पुरुषार्थ प्रदान गर्नुहुने शक्तिमयी माता भगवतीको उपासना गरी जीवनमा कृतकृत्य बन्नुहोस्। यो पवित्र स्थल ऐतिहासिक धार्मिक पर्यटकीय दृष्टिबाट महत्त्व त छँदैछ नै, साथसाथै धेरै भक्त श्रद्धालुहरूबाट दर्शन गर्न मन पराइएको यो पवित्र स्थल हो, जहाँ हरेक दिन करिब 1500 हाराहारीमा श्रद्धालु भक्तजनहरूको उपस्थिति यो पवित्र भूमिमा रहने गर्दछ. यसर्थले पनि यस क्षेत्रको गरिमा यस्तै श्रद्धालु भक्तजनहरूको आवागमनबाट अझ धेरै बढ्दै गएको छ. यहाँको विशेषता नै यही हो कि एकचोटि आउनुभएका श्रद्धालुहरूलाई पटक पटक यहाँ आइरहने इच्छा जागृत हुन्छ. यहाँको प्राकृतिक सौन्दर्य, यहाँको शान्तिमय वातावरण, भगवती देवीका चरणको उपासना गर्दाखेरि हाम्रा मनबाट हटेका विकृति विकारहरू र मनमा प्राप्त भएको आनन्द यिनै कारणहरूले हामीलाई यो पवित्र क्षेत्रले सधैँ सधैँ डोर्याइरहन्छ. आउनुहोस् उनै भगवतीको उपासना गरी जीवनमा कृतकृत्य प्राप्त गरौँ. यहाँलाई यो जानकारीमूलक सन्देश निवेदन गर्दै अनि देवी भगवतीका चरणमा यी शब्द सुमनहरू अर्पण गर्दै अबको क्रममा पनि हामी सुन्दैछौँ भगवती सरस्वती माताको यो भजन.